ఎవరెంగి వెరి రసకలాంగి హజరతుగా అమాం ఖమ్గె గువతి ఖమ్గావా స్వర్గ ఎవరెన్న ఉంటే అది ఎఖలాంగి ఎవరెం కొంగులను అమల్ తగ్గే సబబం ఎవరెన్న నస్రు దెవ్వా వాగి దెవ్వా రసకలాంగే.

Raskalangi aayet tagi vahat, yabā mihunna kiyā divvā, yabā mihunge midvahā baddalvāna kamge inzāru kuravvāna rasūlun take, yabā mihunge gātav vadaya nugannavā hiyye, evarin dhannavānite, alamenge amilla nafstavge machang alamen heki dīfīmul, duniyege dirulun evarin hellun terikuruvīye, adi evarin kāfirun kamgā vīkama, ఎవరింగే అమిల్ల నఫ్స్తోగి మచ్చ ఎవరింగ్ హెకి దీఫీ.

ఎవ్వెస్ అయిల్మకానుల జాహిలుకం ఎవరింగి దరిం కతులుకో ఎవరిన్న అల్లాహ్ దివ్వి తకెతి అల్లాహ్ దొగు హెదుంగ గుతుం హరాం కుళ మీహుం గెల్లి హలాక్ విజ్జికం కషవరి ఎవరిం మగుఫురె దిజ్జికం యకీన అది ఎవరిన్నకి తెదుమగు లిబిగింవా భయకుకంగా విష్ణువే.

ఎవరెంగి వెరి రసకలాంగి హజరతుగా అమాం ఖమ్గె గువతి ఖమ్గావా స్వర్గ ఎవరెన్న ఉంటే అది ఎఖలాంగి ఎవరెం కొంగులను అమల్ తగ్గే సబబం ఎవరెన్న నస్రు దివ్వా వాగి దివ్వా రసకలాంగే.

ఎవ్వెస్ అల్మకానులా జాహిలు ఖము ఎవరింగి దరిం కతులుకో ఎవరిన్న అల్లోహ దివ్వి తకెతి అల్లోహ దొగు హెదుంగ గుతుం హరాం కుళ మీహుం గెల్లి హలాకుజ్జికం కషవరే ఎవరిం మగుఫురెదిజ్జికం యకైన అది ఎవరిన్నకీ తెదుమగు లిబిగింవా భయకు కంగా విష్ణువే.

0: பேக் எடுக்க நீ காமியா குறவுடைய பேக் எடுக்க புனஞ்சம் பன்சா கப்பசன் பாதி பாக்கி இட் கம்ப்ளீட் குருமட்டக்கா புரியம் குருமட்ட பாதி பன்சா கப்பசன் பாட முடியும் மேகோ மீ ரசுக திரு உலே மீ உண்ண உரி என்ன படும் உரி ரஜத்தும் வெம்பொடு சக்குவாத்தங்கள் மேகடு தாயராத்த ஆம ஏகுக ரஜத்துண்ணன் ஆம்தனி லிபேன வசீலத்தம் செஞ்சு ஏதோ ரசுக திபகன் ஆம்தனி லிபேன வசீலத்தம் செத்தும் எய் அளவுணும் மேகடு கொண்டு
1: تاولیم کوریرو مٹکا ورا بورکو مسکی کوروا وا ہکے سفاہ کوروا وی ورا گینا کانکا میکما کوروا وانے کم گے امید ویس اوننانے رشو گے سکول گے ترگی اٹکا کو باتو کوروے مسکی تا کی
0: شکریہ می اڑون میں می می دیا داور کو سنگا تے دین می می می می داور کو بس کدی ماہے گڑون می کوڑ دو سکول تا می دین نمس ماگڑ کو کاؤس لو گے وشنو کاؤس تے گے سڑون میں مشورہ کرے پاڑون میں گے اپن سکی ఎక్టివిటీ కలెండర్ కు హిమిని ఫవ బడ్జెట్ కు అలవును హాస్ కు కండాళ ఉన్నానే సీదా కియవా కుదింగె నా గుళం కురి కంతత క కుర హారత ఇయదు ఏగ తెరేగ మీ హమ మి వరగిన కంతత కొమ్మె హర్కివ స్తౌలిమి నిజామ గిర హారత క అలవును కుడవే ఏగోతు హాస్ కు అలవును మే కుర హారత ని కురణి ఫాసాగె ఏ అలవును అదిన ఫాసాగె ఈ తరిక అది ఏగ తుర దరివరణ బేణువా పురియ కుర్మట్ట క బేణువా ఏం కంక మీ కొమ్మెహారకు సడవడం కదూ ఎగొత్తగలది ఎగొత్తు హాసకు మీ స్కూలుగా ఎతరేగ కేవముగా నువత కుదిన్ ఇతుర మీ తౌదీన్ పురిహం కురుమట్టక మిసాలక ఉన్న బైక్ కాల ఇదాలక మినిషీగ ఎహితరి కముగ మిసాలక హమలీ పనికమ అవార మీ మినిషీన్ దెవ్వ బడ్జెట్ కి మీ అదే మీ యాగిన కాంతి తికి సీదా కురుమ బడ్జెట్ కన్ మువీమ బై ఫార్ అలే తౌదీమికి ఏ రషెగ్గె బింగా ఇంకా మళ్ళు వరపడు ఇస్తుంది హాసుకు తౌదీమి కంకమ వరగిన హరుతుకోవడం ఎగుతు హమ సీదా దరివరు నా గోడు కంకం అది దరివరు మికియవా కుది మికియవా కుది అది రషుగ అది రషు బేరుగా మీ ఎకుదింగ ఉడరెత్తుడు కురుమష అది తౌదీమి గాదుకు ఇతరు కురుమట్టక బేరుగా ఇతరు హరక అడవడం ఎందని మాది గొత్తుంది అది అది బేణు బా శ్రేణిత కవసం అడవడం ఎందని ఫుడి బడ్జెట్ కాదు హరక
2: మీకు ఇతరం మెస్ అనే అళగొన్ మెంగా తౌది మీ దాయి ర్యాంక్ ఉరా మస్తకతెం ఏ కౌన్సిల్ దొం ప్రీ స్కూల్ దెం అళగొన్ మెంగ ఎబ హింగం ఏ ప్లే స్కూల్ ఎగె గొతుగ హింగస్ అనే స్కూల్ ఎగ హమ కౌన్సిల్ దొం ఇస్న గహగెం కౌన్సిల్ దొం హమ మీ బే ప్లే స్కూల్ ఎగె గొతుగ మి హింగని బేణుమకి అనే దిరాసి హాయాం ఎకుజ ఫషా ఐరుగ ఎకుజాయకి స్కూల్ గ మాహౌలం హేని ఫోరి కుజగ గొతుగ తయారు కొద్దిన హెమ ఎల్కేజీ అకుది వణుమగె కురింగ్ స్కూల్ కౌన్సిల్ గే ప్లే స్కూల్ గ ఫరాతు అడుగున మెం కుదిన్ తయారు కొద్దిన మటక కౌన్సిల్ లుం హమైస్ నగాగే కౌన్సిల్ లుం హింగా ప్లే స్కూల్ మి బేణుమకి మిదనవాహెం దరివరుం గే ఫెషుం ఎమ్మె ఫుర్తమ బింగాయకి అడుగున మెంగె ఎమ్మె గాతు బలాగెం ఎబె ఫ్లో గే కుదిన్ గే ఫెషా ఫెషా గన ఉమర తయారు కురవే కుదిన్ తకే గిడుక తయారు కురు
1: ದೆಮ್ಮಿ ಮಸರಿಕಮಕಿ ವೆಸ್ ರಶುಗೆ ತರಗ್ಗಿಯಟ್ಟಕ ನೂನಮ ಮಸರಿಕಮಕಿ ಅಳಗೊಂಡ್ಮೆಂಗೆ ದಿರಿಯುಳುಮುಗೆ ವರ ಮುಹಿಮ್ಮು ಸಿನಾತಕ ವಾರುಗ ಮಸರಿಂಗೆ ತರಗ್ಗಿಯಟ್ಟಕ ಕುರುವೆ ಮಸಕ್ಕೆ ಇತ್ತ ಹಾಕಿ ಕೋಬಾತು
0: ಮಸರಿಂಗೆ ಅದೇ ಬುರುಣ್ಯಕ್ಕೆ ಅಡಗೆ ಮೀ ಫಾರ್ಮಹೋಗ ಮಸರಿಕ ಕುರಮಿ ರಶಿಕಿ ಮೀ ಅಡೆ ಕಮ್ಮಿ ಚುಮ್ಲಕ್ಕೊ ಅಡೆ ಹಾಸಕ್ಕೊ ಫಾರ್ಮಹೋಗ ಮಸರಿಕ ಹಿಬರು ಮಸರಿಕ ಆಮಕೊಂಡು అనేక మస్వరికం అనేక మీ కనుభావుగ మస్వరికం సినా కుటుంబత్తక అడుగుడు మిహారు వాణి మస్వరికము అది గింటకి హతరు గిన్న వస్తువు ఇగతో అది హాస్తకు మ్యాదు పర్మహుగ మస్వరికం రా ఫరాత్తకు గాన మస్ మీ గణవేణ ఇంతజాం టకి వాణి కి వర నూయి ఫసేక మ్యాకం పురా ఫరాత్తకు అడుగుడుతుంది అది ఏది ఎత్తులు బురుణ్యకి జమానసులు మీ రాగుణ హిపా రషి భీమ అడుగుడు మింగే మీ బిహారు సర్కారు హింగా మీ సోపక్షన్ గే మీ మసక్కదుగతలే కురీగా గురునిగ రాగుడు హితము అన్న సరహద్దు విరుణి ఫేమ మిహారు కౌన్సిలు ఎంటీసీసీ సిఎస్ఆర్ గతనే విధని ఆ సరహద్దు హిదు

0: కి మిహారు ఫిలా ఉన్నానిక నుదాది
1: కుదిన్ వాకేగ మ్యాసా బంగారు కీనె మివి సింగా కాలి ఏదో బొడు ఫుల్లా దెంకేనె బావాణి కుదిన్ అది అడు హచ్చేంగే ఇరత్ కురే వ్యా ఫాతుంద తమ వాకేగ నునుమే బ్యా తికుదిన్ అన్న హఫ్తాగ గెనస్తేన ఇంగే మి హఫ్తాగ మి గెనస్తేన్ వాహక కుణుమగ బ్యావెరివి ఫాత్మత్ జుమ్లా ఫాత్మత్ షేఫా అలి హసీన్ అది మొహమ్మద్ హసీన్ మేహజం ఫాతుందతమ వాకివెలని వసలాం అలైకుం.

0: లంకంలో టంకుడు రంగడంతో కనిపించక కహాదాఫ వరంహీ వరక బొండి వసాద నుబాన ఒక తంకుడు గాదయ హరుకుని బొండి వసాద హరుకుని వసాదియ బొండి కొన్ను నుబాది హదాక హింగాదా
1: సుకురి కొబ మస్సిరికం మీద కేనిబా
2: రంకుళ నుయం యాదకు కెంకుళ బెస్ నలిబను వ్యావస్ తంకుళ బారుకం మధ్య కనుక కండువస్ గదహం కొద్దే వరకు
3: కమురుబే బడు కమకుయ మియాయి
4: బకురా కొం కమకు
3: పేబ్యాహరు జహి కహల బుళికొళ జహాల బల ఎయి ధోణి కుదిం బొడుతిద దుమ్మచ్చ మహద్దాంగులే
5: మరియంబా బొమితం హొరి వర రీచం హుదు ఆహరి బొమిత వర రీచ ఫాయఫ హరి వర తళాలం ఫసే వాణి
0: నీలగండు నియతి మా హికి బొడు వేఫ రోను రంగళ వేసేని నరసం హిమజ్జ
6: లంపాతుమా తియ మా హికి బొడు వెగంతి అవుడని తియ మా గినైరు అబ్బల్లా ఫాదర్